తురుదా జదుబాద్ కుండేపై హాథీ ని ముహావత్ ను థల్లే సుట్టియా, సిపాయిన్ ను లతాడదా జంగల్.